అయ్యల్లా సలాం మాము సంగే ప్రోగ్రామ్ నైస్ డే జమాల్ సిస్టర్ తో సలాం మాము దాటం సఖే దాటం ప్రోగ్రామ్ మజకి మాము ఐ యామ్ సోనియా అరే రమనా మే ఉమేర బటగ్రామ్ సే ఆజ్ పెహలీ బార్ ఆప్కా ప్రోగ్రామ్ సున్ सुना सॉरी इसे लिख ली सुन रहा हूँ। बहुत अच्छा है। प्रोग्राम का नेम क्या है और आपका नेम क्या है? जी प्रोग्राम का नेम नहीं है लेकिन मेरा नेम निजाम सईद है। निजाम जल में एन लाल बाचा हम मुख पल आवाज की टपियों का सोनिया अडेरा मद न कोशिश बकोबा जगह जी प्रोग्राम तला नेम मैंने देखे पहला मॉर्निंग शो हुआ नौ दो बजे तरह लू लेख गवा।